0: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతి ఊ మిన్ ఔన్ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ సుదృఢీకర్తుం వార్తా అభవత్. భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధిః CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. అనేన భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే ప్రతిశతం 98% విపణౌ శుల్కముక్త కార్యానుమతిః భవిష్యతి. ప్రధానమంత్రి స్వనిధి యోజనాయాః 6 వర్ష పూర్తౌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ అనయా యోజనయా పథ వ్యవసాయిభ్యః ప్రగతేః నూతనావసరాః ప్రదత్తాః. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి శుభేందు అధికారి అద్య మంత్రిమండలస్య విస్తారం విధాయ 35 నూతన మంత్రిభ్యః మంత్రిమండలే స్థానం అయచ్చత్. అపి చ హాంకాంగ్ నగరె ఆయోజితాయాం 22తమాయాం ఏషియా మహాద్వీపీయాయాం అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇతి స్పర్ధా మాలికాయాం భారతేన 10 స్వర్ణపదకాన్ని సమేత్య 19 పదకాన్ని విజితాన్ని. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతిః ఊ మిన్ ఔన్ లైన్ చ అద్య నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ ఇతోపి సుదృఢీకర్తుం వార్తా అభవత్. సంవాదే మ్యామా భారతదేశయోః మిథః సురక్షాం సంపర్కం చ సమేత్య దేశద్వయోః సంబంధానాం సమేపి పక్షాః చర్చితాః. ఉపవేశనస్య అనంతరం విదేశసచివః విక్రమ్ నిసరీ అవోచత్ యత్ దేశద్వయేన విదేశవ్యవహార వికాస శిక్షా స్వాస్థ్యాది విషయేషు కార్యాచరణాయ సహమత్యం ప్రకటితం.
1: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
0: భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధి CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయలః అవోచత్ యత్ అయం సంధిః దేశద్వయస్య ఆర్థిక రణనీతిక సంబంధాన్ దృఢయిష్యతి. ఏకస్మిన్ రాష్ట్రీయ దైనిక్ పత్రే ప్రకాశితే లేఖె శ్రీ గోయలః అవోచత్ యత్ అయం నిధిః నూతనాపణం ఉద్ఘాటయిష్యతి. అనేన నిర్యాతే వృద్ధిః భవిష్యతి, నివేశః అపి వృద్ధిం యాస్యతి. వ్యాపకార్థిక సహభాగితా సంధేః అంతర్గతం భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే ఉత్పాద సమూహేషు విపణౌ ప్రతిశతం 98% శుల్కముక్తి కార్యానుమతిః భవిష్యతి. శ్రీ గోయలేన ఉక్తం యత్ అనేన ఆజీవికా సంవర్ధనాయ విద్యార్థిభ్యః, శ్రమికేభ్యః, మహిళాభ్యః, కృషకేభ్యః, మత్స్యజీవిభ్యః, సూక్ష్మ లఘు మధ్యమోద్యోగేభ్యః చ మహత్వపూర్ణ రూపేణ లాభో భవిష్యతి.
2: I am confident that this comprehensive agreement.
3: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से